మంచి స్వయం పుస్తక పడనలాయి, మంచి స్వయం పుస్తక పడనలాయి. పడనే యసైమా చ విధా అనేక, ఎవటై కథా ఆవృత భిన్న రూప. మిల్చన్ జహా హర దమయో నిశుల్క, మంచి స్వయం పుస్తక హున్ సమీప, మంచి స్వయం పుస్తక.